మందాకిని, సురిసరి, విష్ణుపది, దేవ్బగ, హరినది, భాగీరథి ఆది నామో సే ప్రఖ్యాత్ గంగా కే విషయ మే శ్రీ రామచరిత మానస్ మే లిఖా హై, దరస పరస అరు మజ్జన్ పానా, కటహి పాప కహి వేద పురాణా.